0: అజం నిర్వికల్పం నిరాకారమేకం నిరానందమానందమద్వైతపూర్ణం పరం నిర్గుణం నిర్విశేషం నిరీకం పరబ్రహ్మ రూపం గణేశం భజే మాం తదిం తంకటక తదిం నక దిన్న తంకటక తదిం నక దిం తంకటక తదిం నక తదుం తదుం తదిం నకటక తదిం నక దిన్న తంకటక తదిం నక దిం తంకటక తదిం నక తదుం తదుం తాంగ దిం నకటక తదిం నక తదుం తాంగ దిం నకటక తదిం నక తదుం తదుం తాంగ తదుం తదుం తాంగ తదుం తదుం తాంగ తదుం తదుం తాంగ తంకటక తదుం తాంగ తంకటక తదుం తాంగ తరకటక తదుం తాంగ తంకటక తదుం తాంగ తాంగ దతంకటక దతంకటక తంకటక తదుం తాంగ దింగ తరంకటక దతంకటక తంకటక తదుం తాంగ దింగ దతంకటక దతంకటక దతంకటక తంకటక తరంకటక దతంకటక దింగ దతంకటక దతంకటక దతంకటక తంకటక తంకటక తరకటక దతంకటక తంకటక తరకటక దతంకటక తంకటక తరకటక దతంకటక తరకటక దతంకటక తంకటక తరకటక దతంకటక తరకటక దతంకటక తరకటక తదుం తదుం దతంకటక తరకటక దతుం తదుం దతంకటక తరకటక దతుం తదుం కటక తరకటక దతంకటక తరకటక దతుం తదుం కటక తరకటక కటక తరకటక
1: కిట్ట

0: ఇప్పుడు వినండి కర్ణాటక దేవగాంధారి రాగంలో మైసూర్ వాసుదేవాచార్ కృతి భజరేరే మానస ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు భజరేరే మానస, ఎ కాంపోజిషన్ ఆఫ్ మైసూర్ వాసుదేవాచార్ ఇన్ రాగ్ కర్ణాటక దేవగాంధారి సెట్ టు ఆదితాళ్.

0: వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ సుందరపల్లి సూర్యనారాయణమూర్తి క్లారినెట్ వాద్య కచేరి వింటున్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి, మృదంగంపై శ్రీ వివి రమణమూర్తి. కార్యక్రమంలో చివరిగా వినండి అక్షయ లింగ విభో, రాగం శంకరాభరణం, మిశ్ర చాపుతాళం, ముత్తుస్వామి దీక్షితర్ కృతి.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిస్నింగ్ టు అ కర్ణాటక్ క్లాసికల్ క్లారినెట్ రిసైటల్ బై శ్రీ సుందరపల్లి సూర్యనారాయణ మూర్తి. హీఈస్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి అండ్ ఆన్ మృదంగం బై శ్రీ వివి రమణమూర్తి. కంటిన్యూయింగ్ ద కాన్సర్ట్ యూ విల్ నౌ లిసన్ టు అక్షయ లింగ విభో, ఎ కాంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ ఇన్ రాగ్ శంకరాభరణం సెట్ టు మిశ్ర చాపుతాళ్.

0: కర్ణాటక శాస్త్రీ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ సుందరపల్లి సూర్యనారాయణమూర్తి క్లారినెట్ వాద్య కచేరీ విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి, మృదంగంపై శ్రీ వివి రమణమూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You are listening to a Carnatic classical clarinet recital by Shri Sundarapalli Suryanarayana Murthy. He was accompanied on violin by Shri MSN Murthy and on mridangam by Shri VV Ramana Murthy. This program was contributed by All India Radio Visakhapatnam for Ragam 24/7 DTH, anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'll be listening to Viola recital by Sri Annavarapu Ramaswamy, Violin support by Sri Peravali Nandakumar, Mridangam support by Sri Patri Satish Kumar.
2: రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ అన్నవరపు రామస్వామి గారి వయలా వాద్య కచేరి వింటారు. వాద్య సహకారం సహకార వయలిన్ శ్రీ పెరవలి నందకుమార్, మృదంగం శ్రీ పత్రి సతీష్ కుమార్.
1: ఫస్ట్ యుల్ బి లిజనింగ్ టు ముత్తుస్వామి దీక్షితుల కంపోజిషన్ పంచమాతంగ ఇన్రగ్ మలహరి సెట్ రూపక్తాళ్.
2: ఈనాటి కార్యక్రమంలో ముందుగా పంచమాతంగ మలహరి రాగం రూపకతాళం ముత్తుస్వామి దీక్షితులు వారి కీర్తన వింటారు.

0: Ragam 24/7 anytime Indian music. In today's Carnatic classical music program, you are enjoying Viola recital by Sri Annavarapu Ramaswamy.
1: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈ నాటి కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ అన్నవరపు రామస్వామి గారి వయోలా వాద్య కచేరి వింటున్నారు.
0: నౌ లిసన్ టు త్యాగరాజస్వామి కంపోజిషన్ శ్రీకాంత నీయడ ఇన్ రాగ్ భవప్రియ సెట్టు ఆదితాళ్ త్యాగరాజస్వామి కీర్తన.
1: కార్యక్రమంలో ఇప్పుడు శ్రీకాంత నీయడ భవప్రియ రాగం ఆదితాళం త్యాగరాజస్వామి వారి కీర్తన.

0: In today's Carnatic Classical Music program, you have enjoyed Viola recital by Sri Annavarapurama Swami, Violin support by Sri Peravalli Nandakumar, Mrudangam support by Sri Patri Satish Kumar. This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7, anytime, Indian music.
1: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ అన్నవరపు రామస్వామి గారి వయోలా వాద్య కచేరి విన్నారు. వాద్య సహకారం సహకార వయలిన్ శ్రీ పెరవలి నందకుమార్, మృదంగం శ్రీపత్రి సతీష్ కుమార్. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎన్ రాజరత్నం, శ్రీ ఎన్ వీరస్వామిల నాదస్వర యుగళం వింటారు. వాద్య సహకారం డోలుపై శ్రీ టిఏ కలియమూర్తి, శ్రీ టిఆర్ గోవిందరాజన్.
4: లిసన్ టు ఎ కర్ణాటక క్లాసికల్ నాదస్వరం డ్యూయట్ బై శ్రీ ఎన్ రాజరత్నం అండ్ శ్రీ ఎన్ వీరస్వామి. దే ఆర్ అకంపనీడ్ ఆన్ డోలు బై శ్రీ టిఏ కలియమూర్తి అండ్ శ్రీ టిఆర్ గోవిందరాజన్.
3: కార్యక్రమంలో ముందుగా వినండి సదానంద తాండవం, బహుదారి రాగంలో అచ్యుత దాసర్ రచన ఆతిదాళం.
4: శ్రీ ఎన్ రాజరత్నం అండ్ శ్రీ ఎన్ వీరస్వామి బిగిన్ దేర్ నాదస్వరం డ్యూయట్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ అచ్యుత దాసర్, సదానంద తాండవం ఇన్ రాగ్ బహుదారి సెట్ టు ఆదితాళ్.

0: ఇప్పుడు వినండి పరంధామవతి, ధర్మవతి రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి రూపక తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ పరంధామవతి ఇన్ రాగ్ ధర్మవతి సెట్ టు రూపక తాళం.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి సామజవర గమన, హిందోళ రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
1: కంటిన్యూయింగ్ ద కాన్సర్ట్, యూ విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజా ఇన్ రాగ్ హిందోళ, సామజవర గమన, సెట్ టు ఆదితాళ్.

0: కార్యక్రమంలో చివరిగా వినండి భజన్.
1: శ్రీ ఎన్ రాజరత్నం అండ్ శ్రీ ఎన్ వీరాస్వామి కంక్లూడ్ దేర్ నాదస్వరం రిసైటల్ విత్ ఎ భజన్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీ ఎన్ రాజరత్నం, శ్రీ ఎన్ వీరస్వామిల నాదస్వర యుగళం విన్నారు. వాతి సహకారం డోలుపై శ్రీ టిఏ కలియమూర్తి, శ్రీ టిఆర్ గోవిందరాజన్.
1: యు ఆర్ లిసనింగ్ టు కర్ణాటక క్లాసికల్ నాదస్వరం డ్యూయట్ బై శ్రీ ఎన్ రాజరత్నం అండ్ శ్రీ ఎన్ వీరస్వామి. దే వర్ అకంపనీడ్ ఆన్ డోలు బై శ్రీ టిఏ కలియమూర్తి అండ్ శ్రీ టిఆర్ గోవిందరాజన్.
2: ఈ కార్యక్రమం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: దిస్ ప్రోగ్రామ్ వాస్ కాంట్రిబ్యూటెడ్ బై ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.